0: అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇంద్రిదం, ఇరు ఇరు కర్కే ఆధ నాచేంగే హం.
1: అరే